0: నవరే నహీ కమంజీ రాట్ చెప్పావు ఉ మునాల మకిచువా
1: అవడి ఇసి కంజి కో కొచర మబ్రిటి ఆ మకిచువా
0: ఆ మకిచువా అది మునాల మకి నిడిల చెడి కో పడింది కట్రా నిడి ఉన్న మకిచువా నిసాత్రో మకిచువా సమ సమ నిసాత్రో
1: పారాజియోలజీ ఇటునే నే ప్రసంగి
0: ఆ పారాజియోలజీ
1: నా పమిరే రేడియో మోతో
0: ఆ పారాజియోలజీ అవను పారాజియోలజీ ని వజిట మో బరముచా కల మోతో మరియాకే
1: ఆ అంగవే నే పోవా యో ఐక మకు ఆయో కో నై
0: ఎపెతి అట్రపో అక్కడక కండి అబ్బా ఎడకేయా ఇయ బోర్ నరజ బండకో అను మకనై హి డంగే అవరంగ బు ఫియర్ ఫియర్ డంగే ముత నజితి అకు కుల ససలు కంగేరువా మెరో హక నిక నసత్
1: నా మవిషి
0: నా మవిషి అమ్మ kuhabasi ama kwenye nini ya bubungula yako kumbia muti mama vitu lera fanya vienye mbwe vienye rafu inakuambia nashi nachibande kwa nengu kwanga nashi ya mbwe
1: meme zizo nefari
0: ya kwanga nabu bunguli
1: jebao nje nengu kwezo nisha reheke eviari ya vyoko fete
0: enji yehe
1: chepao
0: unge ribo bunguli ya nereheka mena beba Mlete sashe.
1: Simo, unaishi.
0: Chibandeko, no ndre.
1: Kuri oma chipindi che, memu zise neparire.
0: Ipo surire.
1: Eche radio moto.
0: Au ndre, muba yokondwa. Umuvile mwa.
1: Andi siye dosye ya kapakasi sikuwe vana viki kidudu.
0: Arangiraro, ye.
1: Unaishi viki kidudu mwa yoko mustari yoko cherero, eh.
0: Ye, au ndre muba yuko poko, yo muba yoko cherero. Na, nani na dosye ya. Yo, eno, au ndre muba yokondwa na mukali wewe. Muba ba hevitasyo ingi. Muka wangana kwa hevitasyo, wemu na Charlene wawu. Narimuwa yokondwa. Mabi yokondwa, iwa nuka hukula.
1: Teka ukapakasi.
0: Ye, kapakasi. Bana biki kedodo. Nariwa bakulira. Esa ibaluba kule kwanza. Echa kwanza baba hisambusa.
1: Okay.
0: Echa kamera iba hirahe samaki. Awali mundo kopulaiwe. Echa kasatu bashirahe nyama. Echa kani bashirahe mbeba. Ha?
1: Ayi.
0: Amulu mema kalibe mukala. Ati tumekula sambusa. Bo tukule na chikito cha kusamaki. Ile nyama zingine zote. Tumepata mboka.